0: सगाई फिल्म के इस गीत के साथ ही फिल्मी गीतों पर आधारित हमारा यह कार्यक्रम भूले बिसरे गीत अब यहीं संपन्न होता है। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। पेश है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం, శుక్లపక్షం అష్టమి, ఆగస్టు నెల 20వ తేదీ ఈరోజు గురువారం.

నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటల్లో ఇందులో నుంచి కొన్ని చిత్రాల నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక వేమన సూక్తి. చెట్టు చేమ కొట్టి చుట్టూ గోడలు పెట్టి ఇట్టునట్టు పెద్ద గండ్లు కట్టి అలగా ఇండ్లు కట్టినట్టు మిట్టిపడను నరుడు. ఇది మీది చేటుకరక్క విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు. మనిషి విలాస జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. అందమైన భార్య కావాలనుకోవడం, అందమైన ఇంటిని నిర్మించుకోవాలనుకోవడం, అందాలకు విందుగూర్చే మరీ అందమైన అలంకారాలతో ఇంటిని సర్దుకోవాలనుకుంటారు. అందమైన ఖరీదైన వాహనము కొనాలనుకుంటారు. సగటు మనిషిని వదిలేస్తే ఆడంబరాల వలయంలో బ్రతికే చాలామంది తనకున్నవన్నీ అందంగానే ఉండాలి అనుకుంటారు. అందమైన ఇళ్ళు కట్టుకోవడానికి అడ్డుగా ఉన్న చెట్టు చేమలను నరికి చదును చేయాలనుకుంటారు. అక్కడ ఒక అందమైన భవంతి నిర్మించబడుతుంది అనే ఆనందములు, అక్కడున్న ప్రకృతి స్వరూపిణి అయిన చెట్టు నరికివేయబడుతుంది అనే దారుణాన్ని గమనించరు. ఈనాడు నివాస గృహాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరం శివాలను దాటి వెళ్ళిపోతుంది. ఫలితంగా ఎంతో వృక్ష సంపద సమూలంగా నాశనమవుతుంది. ఈ కారణంగా ప్రకృతి ప్రసాదించిన వరాన్ని తన పాలిటి శాపంగా మార్చుకుంటున్నారు మనుషులు. కాపురం ఉండడానికి, ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి, వ్యాపార వలయాలు కట్టుకోవడానికి, ఇలా ఎన్నో కట్టడాల కోసము పట్టుకొమ్మలైన వృక్ష సంపదను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ వృక్ష విధ్వంసకాండ ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు ఏడాది అంటే ఏడాది తప్ప మరొక చెట్టు కనిపించదేమో. అందుకే ఏదైనా ఆదిలోనే జంతుజాతికి, మానవజాతికి కూడా అడవులే ఆశ్రయమయ్యాయి. కాబట్టి ఎండిన చెట్టు ఏదైనా, పచ్చి చెట్టు ఏదైనా, దాని గురించి తెలుసుకోవడం సబబు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రంగత్, రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్దీపం లాంగ్ ఐలాండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ, రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 6:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బొంబుక, రేపు ఉదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి, రేపు ఉదయం 11:00 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్, రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్, రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ, రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురం

ఇంటికి వస్తుంది. ఎంవీ క్యాంబల్వే రేపు రాత్రి 9 గంటలకు లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి ఉదయం 9 గంటలకు లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు. మన అండమాన్ నికోబార్ దీవుల్లోని ముఖ్యంగా మత్స్యకారులకు వాతావరణ విభాగం సూచించడం ఏమనగా 22వ తారీఖు వరకు వాతావరణంలో మార్పులు

అండమాన్ నికోబార్ దీవుల్లోని ముఖ్యంగా మత్స్యకారులకు వాతావరణ విభాగం సూచించడం ఏమనగా 22వ తారీఖు వరకు వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే విధంగా ఉన్నాయి. కాబట్టి దీవుల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ కారణంగా మనకు సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లే ముందు వాతావరణం యొక్క సూచనలు పరిగణలోకి తీసుకొని చేపల వేటకు వెళ్లవలసిందని వాతావరణ శాఖ తెలియపరుస్తుంది. మీరింతవరకు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి. ఈరోజు మీరు సూపర్ హిట్ పాటల్లో నుంచి కొన్ని చిత్రాల్లోని పాటలు వినబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా వినండి ఈ పాట.

0: సుమని కూడా పిలుస్తారు. ప్రజల మధ్య శాంతి, జాతీయ ఐక్యత, ప్రేమను పెంపొందించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని యొక్క విశిష్టత అంటే శాంతి స్థాపన అన్ని మతాల కులాల ప్రజలు హింసను విడనాటి శాంతియుతంగా కలిసి జీవించాలని చాటి చెబుతుంది. జాతీయ ఐక్యత భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలో ప్రజల మధ్య సద్భావన సహన భావనలను పెంపొందిస్తుంది. ఆయన ఆశయాలు ఆధునిక భారతదేశ నిర్మాణానికి, శాంతియుత సమాజానికి రాజీవ్గాంధీ చేసిన సేవలను ఈరోజు స్మరించుకుంటారు. ప్రతిజ్ఞ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఐక్యంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం మనము విశేషంగా భావిస్తున్నాం.
1: मैं हूँ HIV वायरस, नाम तो सुना ही होगा. मैं कोई ऐरा गैरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है. लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ. अरे भाई, मच्छर के काटने से डेंगू, मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं. कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर HIV संक्रमित व्यक्ति के साथ खाने पीने, उठने बैठने, पढ़ने काम करने से, बात करने से फैल जाता हूँ. अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता. तो मैं हूँ HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.

ఇప్పుడు వినండి. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని సద్భావన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. దీనిని మత సామరస్యం దినోత్సవం

ఇప్పుడు వినండి, మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియచేయగల కథను మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మనకు మీకు సువర్ణ అవకాశం.

31వ తేదీ వరకు స్వీకరించబడుతుంది. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ, భారతదేశ వేదిక. మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. కార్యక్రమానికి చివరిగా వినండి ఈ పాట.

0: 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level, and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India. Because every district has a story worth telling.
1: మీరింతవరకు నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటల్లో నుంచి కొన్ని చిత్రగీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవివ్వండి. మరి నమస్తే.